0: గోగడు హాల్ మారేసిన ఓకే గో ఉదయిస్తున్నారు నేరా డోకు ఓకే దొంగ మాత్రం వస్తే ఇంకా వదుతుంది ఆ చెప్పాను మారేసిన మనం గవార పుట్టు మార పుట్టుకుల పేర పుట్టు ఇదే బిడియాలు నేరే బిల్లు ఇంకా మరి నీ వయసు రెండు నువ్వు అరుపులు నొప్పుడు ఆ ఏం గారు నా అన్ని కూడా లేరు నువ్వు లేని అవా అన్ని వాటికి అందరూ నన్ను ఉన్నాయి అమ్మారి వా కమ్మీ మరి హూలు అండి అయ్యా కమ్ము కోటి అరుగా వద్దు అయ్యా అందులో నొప్పు కొంచెం అంగలు లేరు నువ్వు అంటే మరి అందరు కుట్టావు
1: అల్లే అల్లే అల్లే అల్లే